జాగ జాగ లోపు సనేచండి, జాగ జాగ లోపు తురుముంది, భాగ భాగ లోపిస్తాచూని, భాగ భాగ లోటాని చిరుగుని. మరిని ముత్త మారివి, తరిని ముత్త తారివి, పలిని ముత్త పాలివి, గిడిని ముత్త గిడివి, మొదటి బిజే అష్టకాళి. కాళిక పాళి నరము.